శ్రీవామనోజ్వల భృగుత్తమ రామచంద్ర వ్యాసాశ్వశీర్ష కపిలర్షభ బుద్ధ కల్కిన్ కృష్ణోడుపీష కృపయా కురు సుప్రభాతం. శ్రీమత్స్య కూర్మవర సూకర నారసింహ శ్రీవామనోజ్వల భృగుత్తమ రామచంద్ర వ్యాసాశ్వశీర్ష కపిలర్షభ బుద్ధ కల్కిన్ కృష్ణోడుపీష కృపయా కురు సుప్రభాతం. మాతృద్వయీ స్తన సరోరుహ కుడ్మలోత్థ క్షీర ప్రవాహ కృత మజ్జ

స్వధామ గతి దిష్ట మృదంతరస్థ తద్దివ్య రక్తకర కంజ సుచర్చితార్చ గోపీయ చందన సుదీర్ఘ నివాస మూర్తే కృష్ణోడుపీష కలిదిష్టద సుప్రభాతం భైష్మీ స్వధామ గతి దిష్ట మృదంతరస్థ తద్దివ్య రక్తకర

ీశ మఠపాధిపసు ప్రభాతం శ్రీరామ లక్ష్మణ చతుర్భుజ బాహుయుగ్మ కాళీయమర్దన నృసింహ సుభూవరాహ శ్రీ విఠల త్రిప పరాశర